0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి జలజాక్ష, హంసధ్వని రాగం, ఆదితాళంలో వర్ణం, మానంబు చావడి వెంకట సుబ్బయ్య రచన.
2: లిసన్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం. షీఈస్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీనేతి శ్రీరామ శర్మ, ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కుమారి గోపాలరత్నం బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ వర్ణం ఆఫ్ మానంబు చావడి వెంకట సుబ్బయ్యర్, జల జాక్ష ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాల్.

0: ఇప్పుడు వినండి మనోహరి రాగంలో త్యాగరాజస్వామి కృతి పరితాపము గని రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు పరితాపము గని, అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఇన్ రాగ్ మనోహరి సెట్ టు రూపక్ తాళం.

0: దొరుసుగ కృపజూచి సావేరి రాగం ఆదితాళం శ్యామశాస్త్రి కృతి.
1: Now listen to a composition of Shyama Shastri, Durusuga Krupajuchi, in Rag Saveri, set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి త్రిలోచన మోహిని, భైరవి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం. షీఈ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ నేతి శ్రీరామ శర్మ, ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు త్రిలోచన మోహిని, అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ భైరవి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా ఇదివో నా భాగ్యము, తోడి రాగంలో అన్నమాచార్య కీర్తన ఆది తాళం.
1: కుమారి గోపాలరత్నం concludes her vocal recital with Idivo Na Bhagyamu, a composition of Annamacharya in Rag Todi set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీనేతి శ్రీరామ శర్మ ఆన్ వయలిన్ అండ్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you are going to listen to vocal recital by Sri Chavali Krishnamurthy, supported on violin by Sri Komanduri Seshadri and on Rudangam by Sri Jonalagadda Simhachala Sastri.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చావలి కృష్ణమూర్తి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ కోమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన వినతాసుత వాహన ఇన్ రాగ్ జయంత సేన సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వినతాసుత వాహన జయంత సేన రాగం ఆదితాళల్లో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: ఆర్ లిసన్ టు అ త్యాగరాజస్వామి కీర్తన వినతాసుతవాహన ఇన్ రగ్ జయంతసేన సెట్టు ఆదితాళ్.
1: వినతాసుతవాహన జయంతసేన రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన మీరింతవరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఎ శ్యామశాస్త్రి కీర్తన బ్రోవవమ్మ ఇన్ రగ్ మాంజి సెట్టు మిశ్ర చాపుతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు బ్రోవవమ్మ మాంజి రాగం మిశ్ర చాపుతాళంలో శ్యామశాస్త్రి కీర్తన.

0: యు హావ్ ఎంజాయ్డ్ త్యాగరాజస్వామి కీర్తన మా జానికి చెట్టపట్టగా ఎండ్ర కాంబోజీ సెట్టు ఆదితాళ్.
1: మా జానికి చెట్టపట్టగా కాంబోజి రాగం ఆదితాళ్లలో త్యాగరాజస్వామి వారి కీర్తన మీరు ఇంతవరకు విన్నారు.
0: నౌ యు విల్ బి లిస్నింగ్ టు అమృతస్వామి దీక్షితులు కీర్తన శ్రీ దుమ్ దుర్గే ఎన్రాగ్ శ్రీరంజని సెట్టు ఖండజాతి ఏకతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీదుమ్ దుర్గే శ్రీరంజని రాగం ఖండజాతి ఏకతాళంలో ముత్తుస్వామి దీక్షితుల కీర్తన వింటారు.

0: మీరు ఇంతవరకు విన్నారు
1: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు ఆర్ ఎంజాయింగ్ వోకల్ రిసైటల్ బై శ్రీ చావలి కృష్ణమూర్తి.
0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చావలి కృష్ణమూర్తి గారి గానం వింటున్నారు.
1: నౌ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన సుందరి నీ దివ్య రూపము ఇన్ రాగ్ కళ్యాణి సెట్టు ఆదితాళ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు సుందరి నీ దివ్య రూపము కళ్యాణి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: This is Ragam 24/7 DTH in Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి గుణిజనాది, ఘూర్జ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri P.V.S. Seshaya Sastri. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri P. Jayabhaskar. Shri Seshaya Sastri begins his vocal recital with Gunijanadi, a composition of Muthuswami Dikshitar in Raag Ghurjari, set to Adital.
1: Karnataka Sastri Sangeeta Karyakramamlo Shri P.V.S. Seshaya Sastri Gatra Kacheri Vintaru. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి గుణిజనాది, ఘూర్జరి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. Shri Seshaya Sastri begins his vocal recital Gunijanadi, a composition of Muthuswami Dikshitar in Raag Ghurjari,

0: ఇప్పుడు పందువరాళి రాగంలో భద్రాచల రామదాసు కీర్తన ఎన్నగాను రామ భజన రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎన్నగాను రామ భజన, ఎ కాంపోజిషన్ ఆఫ్ భద్రాచల రామదాసు ఇన్ రాగ్ పందువరాళి, సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి శంకరి సంగ్రు చంద్రముఖి ఆదితాళం త్రిశ్రగతి.
1: యు విల్ నౌ లిసన్ టు శంకరి సంగురు చంద్రముఖి, ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ సావేరి, సెట్ టు ఆదితాళ త్రిశ్రగతి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంగనాథ ముపాస్మహే పూర్ణచంద్రిక రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి. హీస్ అకోనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యూ విల్ నౌ లిసన్ టు శ్రీ రంగనాథ ముపాస్మహే, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ పూర్ణచంద్రిక సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి హమీర్ కణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి పురహర నందన ఆదితాళం.
1: నౌ లిసన్ టు పురహర నందన, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, రాగ్ హమీర్ కళ్యాణి, సెట్ టు ఆది.

0: ప్రతి కాయారోహణేశం రూపకతాళం.
1: శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ కాయారోహణేశం, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ కర్ణాటక దేవగాంధారి, సెట్ టు

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వార సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జే భాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్ర సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri P.V.S. Seshaya Sastri. He was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on Mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by Akashvani Hyderabad for Raga 24/7 DTH, anytime Indian music.